0: ధ్వన్కన్ పన్నాం నిర్బాల్ని కాం అలశకరమదశకరమ
1: సర్వవర్ణాడ్యాన్ పాడ్యాం
0: చాచరి చంత్వ ప్రసాద గోవిందే ముకందే ఉదారే పారే
1: హరియం గరీంద్ర నామే కామే
0: భుజంగ ప్రియా చంద చత్త చక్ర కర్తా చత్త చక్ర హర్తా చత చక్రవర్తి చత చక్ర ప్రతి
1: చత చక్ర పాలే చత చక్ర కాలే
0: చత చక్ర పాసే చత చక్ర వాసే
1: చత చక్ర మాలే చత చక్ర దానే
0: చాచరి చంద న సత్రే న మిత్రే న పరమగ్న ప్రత
1: కర్మగ్న కాయే జన్మగే జాయ
0: చత్ర న మిత్రే పరే హై పవిత్ర భగవతి చంద్వ ప్రసాద కత్ దే కే ఆచజ దేసే కే ఆపిజ పేసే
1: కే ఆగంజ కర్మ కే ఆపంజ పరమ
0: కే ఆపిజ లోకే కే ఆదిత సోకే
1: కే అవధూత వర్ణే కే ప్రభూత కర్ణ
0: కే రాజంగ ప్రభా హై కే ధర్మంగ తో జా హై
1: కే అశోక వర్ణే కే సర్వా కర్ణ
0: కే జత్రంగ క్షత్రి హై కే ఛత్రంగ ఛత్రి హై
1: కే బ్రహ్మంగ రూపే కే అనురూపే
0: కే ఆద్య దేవ హై కే ఆపే అపేవ హై
1: కే జత్రంగ మహీనే కే ఏక హై దీన హై
0: కే రోజీ రే జాకే రహీ మే రహా కే
1: పాపే హై కే అబుల్ గైబ్ హై
0: కే అఫుల్ గునాహ్ హై కే సాహన్ సా హై
1: కే కారణ కులంద హై కే రోజీ ధ్యాన హై
0: కే రాజక రహీమ హై కే కర్మ కరీమ హై
1: కే సర్వంగ దలీ హై
0: ਕੇ ਸਬਤਰ ਮਾਨੀਏ ਕੇ ਸਬਤਰ ਦਾਨੀਏ
1: ਕੇ ਸਬਤਰ ਗੌਨਾ ਕੇ ਸਬਤਰ ਪਾਉਨਾ
0: ਕੇ ਸਬਤਰ ਦੇਸਾ ਕੇ ਸਬਤਰ ਪੇਸਾ
1: ਕੇ ਸਬਤਰ ਰਾਜੇ ਕੇ ਸਬਤਰ ਸਾਜੇ
0: ਕੇ ਸਬਤਰ ਦੀਨੇ ਕੇ ਸਬਤਰ ਲੀਨੇ
1: ਕੇ ਸਬਤਰ ਜਾਹੋ ਕੇ ਸਬਤਰ ਪਾਹੋ
0: ਕੇ ਸਬਤਰ ਦੇਸਾ ਕੇ ਸਬਤਰ ਪੇਸਾ
1: ਕੇ ਸਬਤਰ ਕਾਲੇ ਕੇ ਸਬਤਰ ਪਾਲੇ
0: ਕੇ ਸਬਤਰ ਹੰਤਾ ਕੇ ਸਬਤਰ ਗੰਤਾ
1: ਕੇ ਸਬਤਰ ਪੇਕੀ ਕੇ ਸਬਤਰ ਪੇਕੀ
0: ਕੇ ਸਬਤਰ ਕਾਜੇ ਕੇ ਸਬਤਰ ਰਾਜੇ
1: ਕੇ ਸਬਤਰ ਸੋਖੇ ਕੇ ਸਬਤਰ ਭੋਖੇ
0: ਕੇ ਸਬਤਰ ਪ੍ਰਾਣੇ ਕੇ ਸਬਤਰ ਤ੍ਰਾਣੇ
1: ਕੇ ਸਬਤਰ ਬੇਸੇ
0: ਕੇ ਸਬਤਰ ਮਾਨੀਏ ਸਦਾਵੰਗ ਪ੍ਰਧਾਨੀਏ
1: ਕੇ ਸਬਤਰ ਜਾਪਿਆ ਕੇ ਸਬਤਰ ਥਾਪਿਆ
0: ਕੇ ਸਬਤਰ ਪਾਣਾ ਕੇ ਸਬਤਰ ਮਾਣਾ